0: గారె గారె
1: గారె
0: గారె గారె
1: సూర బదల
0: గారె గారె
1: గారె సూర కి తరది
0: చతురనారోడగలది చతురనారకడగలది మన కే.